Time is 9 p.m. You've been listening to the Spanish program on 98.3 XXX FM, People Powered Radio. Please stand by for the Indian Subcontinent program Telugu. Telugu శ్రోతలకు లక్ష్మణ్ ప్రసాద్ నమస్కారం. ఈనాటి కార్యక్రమాన్ని నేను ప్రసారిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో కంటిన్యూయేషన్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అండ్ ఆల్సో హిస్ చరిత్ర గురించి మాట్లాడదాం కొంచెం. Let have some exchange of those. So, modatika bhakti gitam vestanu, dan taravata, we will continue the program as discussed. Thank you.

రఘునార యొక్క పాడింది సౌమ్య హంసధ్వని రాగం ఆదితాళం. మీకు పోయిన వారం మనం బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడాము, దట్ హీ సాంగ్ సాంగ్స్ విత్ పి సుశీల, ఎస్ జానకి, వాణి జయరామ్, ఎల్ఆర్ఈశ్వరి ఇన్ ద 1970s, అండ్ ఆల్సో హీ రికార్డెడ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు స్థాపన పడిపోయింది దాని లోపల. ఇట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ రికార్డ్ సాంగ్స్ ఇన్ వన్ డే, అంత అంత రికార్డింగ్ చేయడం చాలా 21 సాంగ్స్ ఇన్ వన్ డే ఈజ్ అమేజింగ్. సో అది కాకుండా 1980s విల్ కంటిన్యూ విత్ హిస్ బ్యాక్గ్రౌండ్. 1980s లో హీ బికెమ్ వెరీ ఫేమస్ విత్ శంకరాభరణం. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1980, ఐ రిమెంబర్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మంత్లో ఉగాది, ఐ థింక్ ఇట్ వాజ్ అ ఉగాది రిలీజ్ అట్ దట్ టైమ్. అండ్ కె విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు ఆ సినిమాని, కెవి మహాదేవన్ గారు దానికి సంగీతం రచించారు. బాలసుబ్రహ్మణ్యం గారు దానికి అవార్డు కూడా దొరికింది ఫిలింకి. ఇది కాకుండా 1981లో హిందీ సినిమాలో కాలు పెట్టి ఏక్ దూజే కే లియే, అంటే మన కె బాలచందర్ గారి అగైన్ సినిమా అది, దాని లోపల హీ సాంగ్ ఫర్ కమల్ హాసన్. సో హీ గోట్ ఎ నేషనల్ అవార్డ్. సో బ్యాక్ టు బ్యాక్ 1980లో 1981లో హీ వన్ బోత్ నంది అవార్డ్స్. సో దాని తర్వాత ఆయన ఇళయరాజా గారితోనూ ఎస్ జానకి గారితోనూ చాలా పనిచేశారు, అన్ని భాషల్లోనూ పాడారు. అండ్ ద మోస్ట్ ఫేమస్ వన్ ఆఫ్ 1983లో వచ్చి సాగర సంగమం, మీరందరూ వినింటారు కమల్ హాసన్ సినిమా అది, దాని తర్వాత రుద్రవీణ, దానికి కూడా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో దీని తర్వాత చిరంజీవి గారికి కూడా చాలా పాటలు, ఐ థింక్ హీ మెయిన్లీ స్టక్ టు హిమ్. బట్ 1989లో బాలసుబ్రహ్మణ్యం గారికి హీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు సింగ్ ఫర్ సల్మాన్ ఖాన్ ఇన్ మైనే ప్యార్ కియా. దట్ సాంగ్ ట్రాక్ బికెమ్ వెరీ ఫేమస్ హిట్. హీ గాట్ ఎ ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ దట్ పర్టిక్యులర్ సాంగ్ అండ్ హీ బికెమ్ ఎ రొమాంటిక్ సింగింగ్ వాయిస్ ఫర్ సల్మాన్ ఖాన్. సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఆయన హమ్ ఆప్కే హై కౌన్లో కూడా సల్మాన్ ఖాన్కి పాడారు లతా మంగేష్కర్తో. దీదీ తేరా దీవార్ దీవానా బికెమ్ వెరీ పాపులర్ అండ్ హైయెస్ట్ సెల్లింగ్ రికార్డ్ అట్ వన్ టైమ్. దాని తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు సల్మాన్ ఖాన్కి 90s త్రూ అవుట్ గా లైక్ కిషోర్ కుమార్ వాయిస్ ఫర్ రాజేష్ ఖన్నా, హీ బికేమ్ ద వాయిస్ ఫర్ సల్మాన్ ఖాన్. సో వెన్ హీ పాస్డ్ అవే సల్మాన్ ఖాన్ రియలీ లాస్ట్ ఏ గుడ్ సింగర్ ఫర్ హిస్ వాయిస్. అండ్ 1990s, ఇప్పుడు ఇంకొక పాట విని మళ్ళీ 1990s కంటిన్యూ చేద్దాం.

That is one of the songs of S.P. Balasubramanian, which was very famous in the 80s. Nakinka Gnapkamun, All India Radio Lo, Akanulo, TV Lo Gani, Dentlo, they would really play this song. And again, like romantic singer and together, this was a bit disheartened romantic singer. Aina. So, 1990s Lo Aina, he sang with various music directors, but most famous of them are Vidya Sagar, Kiravani, Hamsaleka, S.A. Rajkumar, Deva. వీళ్ళందరితోనూ చాలా పాటలు పాడారు. అది కాకుండా ఏఆర్ రెహమాన్తో గారుతో హీ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ హిమ్. రోజా సినిమాలో హీ గాట్ హిస్ డెబ్యూ విత్ ఏఆర్ రెహమాన్ అండ్ దట్ టుక్ హిమ్ ఫర్ ఎ లాంగ్ వే. దన్ రోజా అండ్ రెహమాన్ పార్ట్నర్షిప్ బికెమ్ వెరీ దిస్ థింగ్ ఫర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. పుదియ ముగం అని చెప్పి ఒక తమిళ సినిమా, జూలై మాధం పుది అండ్ ఇంకోటి ఏదో వచ్చి, ఈ సినిమాలతో చాలా ఫేమస్ అయ్యారు. అనుపమ అనే సినిమాలో కూడా చాలా ఫేమస్ పాటలు పాడారు. మున్నూతు మంతయ్యాలి అనే తమిళ సినిమాలో, కిజక్కు చిమయిలే అనే సినిమా కూడా వెరీ సాంగ్ డ్యూయట్స్ విత్ ఎస్ జానకి గారితో బికేమ్ వెరీ వెరీ ఫెచ్డ్ సాంగ్స్ అట్ ద టైమ్. బాలసుబ్రహ్మణ్యం గారు హంసలేఖతో అగైన్ హీ డిడ్ హంసలేఖ గారితో హీ డిడ్ మ్యూజిక్ డైరెక్షన్. ప్రేమలోక అనే కన్నడ సినిమాలో హంసలేఖ గారితో హీ సాంగ్ సమ్ సాంగ్స్ విచ్ గాట్ హిమ్ అగైన్ ఏ నేషనల్ అవార్డ్ ఫార్ ద సాంగ్. సో దట్ వాజ్ హిస్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద 1980s. ఇప్పుడు ఇంకొక పాట విందామా?

అండ్ ఇది కాకుండా మీకు ముందు ఫర్దర్ బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ బాలసుబ్రహ్మణ్యం గారు బిట్వీన్ 2000 and 2020 అనౌన్స్మెంట్స్లో విష్ణు శివ మందిర్లో ప్రతి సోమవారం సాయంకాలం 6:30 రుద్రాభిషేకం జరుగుతుంది. శుక్రవారం 6:30 మురుగన్ అభిషేకం జరుగుతుంది. శనివారం పొద్దున 10:30 వెంకటేశ్వర స్వామి అభిషేకం జరుగుతుంది. మీకు ఎవరికైనా స్పాన్సర్ చేయాలంటే ఈ జ్యేష్ఠ మాసంలో దయచేసి విష్ణు శివ మందిర్ ప్రీస్ట్ జయశంకర్ గారితో సంప్రదించండి, వారు మీకు సహకారం చేస్తారు. అది కాకుండా వచ్చే ఇంకొక 15 రోజుల్లో మనకి యాక్చువల్లీ 13 రోజుల్లో వి విల్ హ్యావ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఆషాఢ మాసం. దాని తర్వాత దాని ఏమంటారు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది వచ్చే నెల. సో మీకు ఆ వివరాలంతా వచ్చే వారం మళ్ళీ ఇస్తాను. సో ఇప్పుడు కంటిన్యూయింగ్ విత్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, హీ సాంగ్ ఫర్ మూవీ ఫస్ట్ టైం ఫర్ షారూఖ్ ఖాన్ ఇన్ 2013 చెన్నై ఎక్స్ప్రెస్ అనే సినిమాలో. సో దట్ బికేమ్ ఎ వెరీ ఫేమస్ హిట్ విత్ విశాల్ శేఖర్ అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్. ఆ మధ్యలో 15 ఏళ్ళకి ఏది పాట రాలేదు సిన్స్ 2013 అంటే మీరు 1998 తర్వాత ఆయనకి హీ డింట్ రియలీ గెట్ మెనీ సాంగ్స్ ఇన్ హిందీ అంటిల్ చెన్నై ఎక్స్ప్రెస్ అండ్ దట్ బికేమ్ వెరీ బిగ్ హిట్ ఫర్ హిమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 54 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్. బట్ దాని తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కంటిన్యూడ్ వెరీ గుడ్ సాంగ్స్ అలాంగ్ ఇన్ హిందీ మూవీస్ అండ్ భారత్ భూమి అని చెప్పి ఒక మూవీ ఇళయరాజా గారు కంపోజ్ చేశారు, వన్ హిందీ బాడీ కాల్ డెడికేటెడ్ సాంగ్ ఫర్ భారత్ అండ్ దట్ బికేమ్ ఎ వెరీ బిగ్ హిట్ యాజ్ వెల్. అండ్ ఆయన చనిపోయే ముందు రోజు రెండు రోజుల ముందు కూడా హీ రికార్డెడ్ 2 సాంగ్స్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద హాస్పిటల్. సో దట్ టెల్స్ యూ హిస్ కమిట్మెంట్ టు సింగ్ ఫర్ ఆల్ ద మూవీస్ దట్ హీ ఈస్ ప్లేయింగ్ అండ్ సింగింగ్ ఫర్ ద కమ్యూనిటీ. సో హీ వాస్ క్వైట్ ఏ కమిటెడ్ సింగర్. ఇప్పుడు ఇంకొక పాట విందామా?

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మళ్ళీ 8:30 to 9:00 దాకా 98.32XX పీపుల్ పవర్డ్ రేడియో పైన కాన్బెర్రా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు లక్ష్మణ్ ప్రసాద్ నుంచి సెలవు.